సర్కార్ తిరుగు పది పూల్ సార్జానిక్ జండై తీస్ కరోడ్ రూపాయ పూలు శ్రీ రామ సురక్ష అధికారుల విశేష జోర్ దీని సురక్ష

ప్రభుత్వం పొందాలని తాము శాస్త్రాలు వాటి ప్రస్తుత పనిలో ప్రేమైన సార్వజనిక సార్వజనిక